0: श्रोताओं, इस गीत के साथ ही चित्रगीत संगीत का कार्यक्रम यहीं समाप्त होता है। हम आकाशवाणी के श्री विजयपुरम केंद्र से बोल रहे हैं। इस समय दोपहर के 12 बजे हैं। अब लीजिए सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం.

శ్రీ పరాభవనాం సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం శుక్లపక్షం ఏకాదశి సెప్టెంబర్ నెల 22వ తేదీ ఈరోజు మంగళవారం.

నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. మృగమదంబచోడ మీద నల్లగనుండు, బరిఢ విల్లు దాని పరిమళంబు, గురువులైన వారి గుణమలీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: కస్తూరి చూడడానికి నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన నలుదిక్కులను వెదజల్లుతుంది. అదేవిధంగా గురువులైన వారు బయటికి ఆడంబరముగా కనబడక గొప్ప గుణములు కలవారై ఉంటారు. శ్రోతలు, మీరు ఇంతవరకు వేమన శతకం నుండి ఒక పద్యము మరియు దాని భావం విన్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను వినండి. ఎంవి రంగత్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరల అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ నుండి బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి జాలిబాయ్ రేపు ఉదయం 6 గంటల

0: 15 నిమిషములకు బయలుదేరి సాహీ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:30 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15 నిమిషములకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:45 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కమూర్త రేపు ఉదయం 7 గంటలకు బయలుదేరి వయా సాహే ద్వీప్, స్వరాజ్ ద్వీప్, స్ట్రైట్ ఐలాండ్, లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరల అక్కడ నుండి తరువాతి రోజు అనగా 24/9/2026 ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బంబుక రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి సాహీ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడి నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి చంగ రేపు ఉదయం 11:30 నిమిషములకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాహీ ద్వీప్కు వెళుతుంది. మళ్ళీ అక్కడి నుండి అదే రోజు 3:30 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి జాలీబాయ్ రేపు మధ్యాహ్నం 2:30 నిమిషములకు బయలుదేరి సాహీ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడి నుండి అదే రోజు సాయంత్రం 4:30 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు సాయంత్రం 5 గంటలకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడి నుండి తరువాతి రోజు ఉదయం అనగా 23/4/2026 ఉదయం 5:30 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను విన్నారు.
1: Thank you.

0: HIV AIDS से जुड़े सभी सवालों के लिए आज ही टोल फ्री नंबर 1097 पर कॉल करें। नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: ఘన వ్యర్థాల నిర్వహణ మరియు ప్రజలు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు. ఘన వ్యర్థాల నిర్వహణ అనేది మన ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మరియు పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం. మన దైనందిన జీవితంలో వచ్చే చెత్తను సరిగ్గా నిర్వహించలేకపోతే రోగాలు వ్యాపించడమే కాకుండా భూమి, నీరు, గాలి కలుషితం అవుతాయి. ప్రజలు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు మరియు అవగాహన పద్ధతులను వినండి. చెత్తను వేరు చేయడం. ఇంట్లోనే చెత్తను వేరు చేయడం ఘన వ్యర్థాల నిర్వహణలో మొదటి మరియు అతి ముఖ్యమైన అడుగు. చెత్తను ప్రధానంగా మూడు రకాలుగా విభజించారు. తడి చెత్త, వంటగది వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారం, పండ్లు మరియు కూరగాయల తొక్కలు, కుళ్ళిపోయిన పదార్థాలు, ఆకులు. దీనిని ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాలో వేయాలి. దీని ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేయవచ్చును. పొడి చెత్త, ప్లాస్టిక్ సీసాలు, కవర్లు, కాగితాలు, కార్డ్బోర్డు ముక్కలు, గాజు ముక్కలు, లోహాలు, పాత బట్టలు మొదలగునవి. వీటిని నీలం రంగు గల చెత్త డబ్బాలో వేయాలి. దీనిని రీసైక్లింగ్ అనగా మళ్లీ వాడకం కోసం పంపుతారు. హానికరమైన వ్యర్థాలు, వాడేసిన శానిటరీ ప్యాడ్లు, డైపర్లు, బ్లేడ్లు, సిరంజీలు, ఎక్స్పైర్ అయిన మందులు, బ్యాటరీలు, ట్యూబ్ లైట్లు. వీటిని విడిగా ఒక కవర్లో పెట్టి చెత్త సేకరించే వారికి అందించాలి. 3R సూత్రాన్ని పాటించడం, తగ్గించడం, రిడ్యూస్ ప్లాస్టిక్ మరియు సింగిల్ యూజ్ వస్తువులను, వస్తువుల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం, బజారుకు వెళ్లేటప్పుడు కాటన్ లేదా జనపనార సంచులను ఉపయోగించడం, తిరిగి ఉపయోగించడం రీయూజ్ ప్లాస్టిక్ డబ్బాలు, ఖాళీ సీసాలను పారేయకుండా ఇంట్లో ఇతర వస్తువుల నిల్వకు లేదా మొక్క

0: నాటడానికి, తిరిగి ఉపయోగించడం, పునరుత్పత్తి చేయడం, రీసైకిల్, కాగితాలు, ప్లాస్టిక్, ఇనుప సామాన్లను రోడ్లపై పడేయకుండా మళ్లీ చేసే పాత సామాన్ల దుకాణదారులకు ఇవ్వండి. ప్రజలు చేయకూడని పనులు: రోడ్లపై, ఖాళీ బహిరంగ ప్రదేశాల్లో, కాలువల్లో చెత్తను అసలు పారవేయకూడదు. ఇది దోమలు, ఈగలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రావడానికి కారణమవుతుంది. ప్లాస్టిక్ మరియు ఎండిన ఆకులను, చెత్తను తగులబెట్టడం వల్ల ప్రమాదకరమైన వాయువులు విడుదలై శ్వాసకోశ సమస్యలు వస్తాయి. మిగిలిపోయిన ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్లలో కట్టి పారేయడం వలన వీధి పశువులు, కుక్కలు, ఆవులు ఆహారంతో పాటు ప్లాస్టిక్ను కూడా తిని మరణిస్తున్నాయి. బాధ్యతాయుతమైన పౌరుడిగా మన పాత్ర: మీ ఇళ్లకు వచ్చే పురపాలిక సంఘం లేదా పంచాయతీ చెత్త సేకరణ వాహనదారులకే చెత్తను అందించడం. మీ పరిసరాలలో ఎవరైనా బహిరంగంగా చెత్త వేస్తుంటే వారికి నచ్చజెప్పి ఆపడం. వీలైతే మీ ఇంట్లోనే చిన్న కంపోస్ట్ బిన్ పెట్టుకుని తడి చెత్తతో మొక్కలకు కావలసిన ఎరువును తయారు చేసుకోవడం. మన ఊరు మన బాధ్యత అనే నినాదంతో పర్యావరణాన్ని కాపాడుకుందాం. శ్రోతలు, మీరు ఇంతవరకు ఘన పదార్థాల వ్యర్థాల నిర్వహణ మరియు చేయవలసిన కార్యక్రమాలు విన్నారు.
1: India's greatest treasures are not just its monuments, they are its people, culture and untold stories. The Ministry of Information and Broadcasting through Prasar Bharati proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes or hidden destinations, your story matters. Create a 1-to-3-minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.
0: మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణావకాశం. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సాంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1-3 నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పటమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయి 2 లక్షల రూపాయలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5 లక్షల రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరచి ప్రోగ్రాంకు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు సెప్టెంబర్ 30, 2026 వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపజేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ భారతదేశ వేదిక. మీ ద్వీపం మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి.
2: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది చిత్రం నుంచి అయ్యరామ ఆంజనేయ అనే పాటకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, గోపిక, పూర్ణిమ గారు గాత్రం అందించారు. సంగీతం మణిశర్మ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా సింహరాశి చిత్రం నుండి సత్యభామ సత్యభామ అనే పాటకు ఉదిత్ నారాయణ, సుజాత గారు గాత్రం అందించారు. సంగీతం SA రాజ్కుమార్ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి చిత్రం నుండి చిన్నదమే చీకులు కావాలా అనే పాటకు మను శ్రియ గారు గాత్రం అందించారు. సంగీతం ఎంఎం కీరవణి గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.